0: శివశంకర్ తిరగడితికి తాతిరికి దిగదిగిన ధా శివశంకర్ తిరగడితికి తాతిరికి దిగదిగిన ధా శివశంకర్ తిరగడితికి తాతిరికి దిగదిగిన ధా హమారే లియే తో ధాయి ఫూల్ హై ధా సే పుష్పాంజలి
1: జీ ఔర్ ఇస్కే అలావా శివ జీ కే అలావా ఔర్ భీ ఉపాసనా కే లియే అలగ్ అలగ్
0: హా అలగ్ అలగ్
1: బోల్ హోతే హై ఉస్కే బారే మే కుచ్ బతాయే
2: आपके समक्ष एक गणेश बंधना प्रस्तुत करता हूँ। प्रस्तुत है गणेश बंधना।